0: దుండరిగడత కదా
1: గరిజం
0: పరిగడత
1: పరని
0: పరిగడతాయి
1: మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ మగ